సునీల ప్రజిత కార్యక్రమం ఎన్సీఆర్టీ ఆకాశవాణి బారిపదా స్టూడియో గోటే సమయ బర్తమాన సంధ్యా ఛోటా కార్యక్రమ ప్రచారిత హోచి।